ముక్ లెంగేత్, సాయిత్తి లాయిడ్రేగో అని రోషన్ క్రాస్తా, సంగీత్ వెనిల్ వేగస్, గైలెలేజావన సాట్ ప్రజుత్ డేసా, గీత్ చింత్నాన్ ఎతాయి.